దశకాంతిసారి రాజీవలోచన పీత వస్త్రధారి జయ దివ్య నామే స్థవితి ప్రభున్న సంసారతాపాతుని ముక్తి ధ్యాన్న. శ్రుదేహో ప్రభు రామచంద్రాంచ రాజీవలోచన అస్లేల అజానుబాహు అస్లేల నీలశ్యామల రూప్ వైదేహిచ్యా డోళ్యామధ్యే ఇత్క భరలు కి లోచనాస లాగలే వేడరే నిళే నిళే దృష్టిరూపరంగవి తుధే సురమ్య సావళే జన్మ పుష్పహే భులే ప్రియా తుజాత పూజన శేషశయన శ్రీధర దృష్టి అధిర దర్శన స్నానకరితి లోచనే అశ్రుని పునః పునః. అశీ అవస్థ త్యా వైదేహిచీ ఝాలీ. ఐకుయా ఆశా భోసలే యాన్నీ గాయలేలు గ ది మాడగుళకర్ యాంచ హే గీత్ స్వరసాజ్ వసంత దేశాయ్ యాంచ చిత్రపట్ స్వయంవర ఝాలే సీతే.